నమస్కారం. శ్రీ పరాభవనామ సంవత్సరం ఆషాఢ బహుళ తదియ శనివారం అనగా 1st of August 2026 తేదీ సిడ్నీ తెలుగు అసోసియేషన్ సమర్పించు తెలుగువాణి తెలుగు కార్యక్రమాలు రేడియో 2OOFM 98.5 తరంగాలపై ప్రారంభం. ఈ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమాన్ని సమకూర్చి మీకు అందించేవారు చంద్రశేఖర్ రాఘవరాజు మరియు వార్తలు అందించేవారు శ్రీమతి దుర్గా భవానీ చీకట్ల గారు. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: ముందుగా భక్తిరంజని, ఈ వారం ప్రశ్న, ప్రకటనలు, ప్రత్యేక కార్యక్రమంగా భారతీయ శాస్త్రీయ నృత్యం ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్, అలాగే 9:30 తెలుగులో వార్తలు వింటారు. వార్తల తర్వాత మన దుర్గా భవానీ గారు మన భారతీయ జానపద నృత్యం గురించి ఒక ప్రజెంటేషన్ ఇస్తారు. సో అది కూడా తప్పకుండా విందాం. సో ముందుగా భక్తిరంజని.

0: ఇంతటితో భక్తిరంజని సమాప్తం. ఇప్పుడు మనకు ఈరోజు న్యూస్ రీడర్గా ఉన్నటువంటి శ్రీమతి దుర్గా భవాని గారు మనకు పరిచయస్తులే. ఇంతకుముందు కొన్ని ప్రోగ్రామ్స్లో న్యూస్ చదివినట్లుగా చెప్తున్నారన్నమాట. వారికి మన తెలుగువాణి తరపున సాదర స్వాగతం తెలియజేస్తున్నాము. సో ఇప్పుడు దుర్గా భవాని గారు వార్తల వివరాల్లో కాకుండా ముఖ్యాంశాలు తెలియజేస్తూ వారి గురించి కొన్ని మాటలతో మనకు పరిచయం చేసుకుంటారు. దుర్గా భవాని గారు ప్లీజ్.
1: నమస్తే అండి. ముందుగా తెలుగువాణి శ్రోతలందరికీ నమస్కారాలు. చంద్రశేఖర్ గారు చెప్పినట్టు ఇంతకుముందు అంటే 2017-18 సమయంలో కొన్ని ప్రోగ్రామ్స్లో న్యూస్ రీడింగ్ చేశాను, బట్ మెయిన్ ప్రోగ్రాంలో ఎప్పుడు పార్టిసిపేట్ చేసే అవకాశం రాలేదు. సో మళ్ళీ తెలుగువాణి ఫ్యామిలీలో జాయిన్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈరోజు మెయిన్ ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం రావడం చాలా సంతోషం. అండ్ యా, థ్యాంక్ యూ తెలుగువాణి.
0: సంతోషం దుర్గా గారు. మీరు తప్పకుండా మంచి ప్రోగ్రామ్తో మన తెలుగువాణి శ్రోతల్ని సంతోషపరుస్తారని ఎదురు చూద్దాము. ఇప్పుడు మీ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేస్తారా?
1: తప్పకుండా అండి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: వందే మాతరం బిల్లుకు రాజ్యసభతో పాటు లోక్సభలోనూ లభించిన ఆమోదం, మిషన్ శక్తి శాట్కు ఎంపికైన తెలుగు తేజం, అలాగే 12 ఏళ్లకే వరల్డ్ రికార్డ్ సాధించిన మరో బాలమేధావి. అస్సాం రాష్ట్రంలో భారీ వరదలు, అధిక సంఖ్యలో ప్రాణనష్టం మరియు ఆస్తి నష్టం. కామన్వెల్త్ గేమ్స్ 2026లో మిగతా దేశాలకు భారత్ గట్టి పోటీ. ప్రముఖ గాయని జమునా రాణి గారు కన్నుమూత. అలాగే బంగారం ధరలు కూడా మనం తెలుసుకుందామండి ఈరోజు వార్తల్లో 9:30. థ్యాంక్ యూ.
0: ఓకే అండి, తప్పకుండా. తర్వాత ఈనాటి కార్యక్రమంలోని ఈ వారం ప్రశ్న. ఈ వారం ప్రశ్న ఏమంటే, 4 అభినయాలతో చేసేటి నర్తనంను 3 భాగాలుగా విభజించారు. అవి నాట్యం, నృత్యం, నృత్యం. మరి తెలుగువారి కూచిపూడి డాన్సు ఈ 3లో ఎందులోకి వస్తుంది? కూచిపూడి నాట్యమా, కూచిపూడి నృత్యమా? మీ సరైన సమాధానాన్ని 9:30 లోపల మా తెలుగు అసోసియేషన్ వెబ్సైట్ www.sydneytelugu.org పై కానీ తెలియజేయగలరు. పాల్గొన్న వారిలో ఒకరిని లాటరీ పద్ధతి ద్వారా ఎన్నుకొని వారికి స్వాగత్ బిర్యానీ వెంట్వర్త్ వెల్లువారి $25 టేకవే గిఫ్ట్ వౌచర్ పంపబడుతుంది. ప్రశ్న మరొకసారి: 4 అభినయాలతో చేసేటి నర్తనంను 3 భాగాలుగా విభజించారు. అవి నాట్యం, నృత్యం, నృత్యం. మరి తెలుగువారి కూచిపూడి డాన్సు ఈ 3లో ఎందులోకి వస్తుంది? కూచిపూడి నాట్యమా, కూచిపూడి నృత్యమా? తప్పకుండా తెలియజేయండి. సో ఇప్పుడు మన ఈనాటి ప్రత్యేక కార్యక్రమం భారతీయ శాస్త్రీయ నృత్యం. సో

0: ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమం భారతీయ శాస్త్రీయ నృత్యం. ప్రస్తుత పరిస్థితులలో పాశ్చాత్య నృత్య ప్రభావం వల్ల భారత నృత్యం కొంత మరుగున పడుతున్నదని, అది మంచిది కాదు. తప్పకుండా మన పురాతనమైన శాస్త్రీయ సంప్రదాయ కళలను తప్పకుండా గుర్తు చేసుకోవాలి, వాటిని చూడాలి, వాటిని పునరుద్ధరించాలి. నాకు వాటిపైన అంత నాలెడ్జ్ లేకపోయినా భారతీయ శాస్త్రీయ నృత్యంపై ఉన్న ఇష్టంతో ఇంటర్నెట్లో దొరికిన కొంత ఇన్ఫర్మేషన్తో ఈనాటి కార్యక్రమం చేస్తున్నాను. ఇందులో ఏదైనా తప్పులుంటే పెద్దలు, నాట్య శాస్త్రంలో ఎంతో నిపుణులైన వారు క్షమించగలరు. ఇందులో వాడిన కొన్ని పాటలు బహుశా నేను ప్రజెంట్ చేసే కాంటెంట్కు సరిగా మ్యాచ్ కాకపోవచ్చు, అది గమనించగలరు. ఇక మన ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిద్దాం. అంతకుముందు మన దుర్గాభవాని గారు కొన్ని మాటలు మన ఈనాటి కార్యక్రమం గురించి చెప్తారు. ఆవిడకి ఏదన్నా అనుభవం ఉందేమో కనుక్కుందాము. దుర్గా గారు, మీకు శాస్త్రీయ సంగీతం గురించి ఏదన్నా, సంగీతం అంటే నృత్యం గురించి మీకు ఏదన్నా పరిచయం ఉందా, లేదంటే ఎప్పుడన్నా చూసారా, వాటి గురించి ఏమన్నా కొంచెం చెప్తారా?
1: తప్పకుండా అండి. మీరు అన్నట్టే నాకు కూడా అంత జ్ఞానం అయితే లేదు ఆ పర్టికులర్ టాపిక్లో, బట్ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, నేర్చుకుందాం అనుకున్నాను, బట్ కుదరలేదు. నార్మల్ డ్యాన్స్ చేస్తా కానీ క్లాసికల్ డ్యాన్స్ అది లేదు కానీ, బట్ ఒక ఐడియా అయితే ఉంది, లైక్ మనకి ఎన్ని రకాల డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయి ఇండియాలో, అలాగే ఇప్పుడు తెలుగు మన తెలుగు రాష్ట్రాల్లో కూచిపూడి నాట్యం, అంటే మళ్ళీ నేను ఆన్సర్ చెప్పకూడదు ఆ క్వశ్చన్కి, బట్ ఓకే. సో అంటే నాకు ఫస్ట్, నేను ఈ అంటే చాలా రోజుల తర్వాత చేస్తున్నాను కదా ఈ ప్రోగ్రాము, సో ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ టైం నాకు నచ్చిన, నాకు ఇష్టమైన టాపిక్ మీరు ఎంచుకున్నారు, నాకు చాలా ఆనందంగా ఉంది. బట్ ఒక్కటైతే చెప్పగలను, శాస్త్రీయ నృత్యం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఎంత సాధన అవసరమో అంతే అదృష్టం కూడా ఉండాలి. అది ఒక బ్లెస్సింగ్ అని నేను అనుకుంటాను, అది అందరికీ దొరకదు, అది పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి.
0: సంతోషం అండి, చాలా బాగా చెప్పారు. సో ఇప్పుడు మన ప్రత్యేక కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. నృత్యం అంటే సంగీతానికి అనుగుణంగా సాధారణంగా నిర్దిష్టమైన అడుగులు క్రమాన్ని అనుసరిస్తూ లయబద్ధంగా కదలడం. కానీ కొందరికి అది ఆరాధన, కొందరికి అది ఒక కళ, కొందరికి అది భావోద్వేగాల వ్యక్తీకరణ, కొందరికి అది ఆనందానికి చిహ్నం, కొందరికి అది వినోదం, కొందరికి అది జీవితం. నృత్యం ఎప్పుడు అభివృద్ధి చెందిందో చెప్పడం కష్టం, కానీ భారతదేశంలో నృత్య సాంప్రదాయం యుగాల నుండి వస్తోంది. మొహంజొదారో శిథిలాల నుండి లభించిన నాట్యగత్య కంచు విగ్రహం, భారతదేశంలోని దేవాలయాలలో చెక్కబడిన నాట్యం చేస్తున్న మానవుల రాతి చిత్రాలు, స్థూపాలు, గుహలు, సాక్ష్యాలతో నృత్యం యొక్క చరిత్రను, అభివృద్ధిని తెలియజేస్తాయి. భారతదేశంలో వివిధ రకాల నృత్యాలు పుట్టి దేశానికి కీర్తిని తెచ్చాయి. ప్రతి నృత్య శైలి ఒక నిర్దిష్ట కాలంలో చుట్టూ ఉన్న వాతావరణ ప్రభావంతో రూపుదిద్దుకుంది. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో భరతముని రచించిన పవిత్ర గ్రంథం నాట్యశాస్త్రం నేటికి 5వ వేద రూపంలో పూజించబడుతోంది. ఈ గ్రంథంలో నృత్య సంగీత సిద్ధాంతాల యొక్క అద్భుతమైన సంకలనం ఉంది. ఇందులో నియమం యొక్క సూక్ష్మమైన ఆస్టల విశ్లేషణ మరియు నృత్యం యొక్క అమూర్త ప్రాతినిధ్య పొందబరిచి ఉన్నాయి. ఈ పవిత్ర గ్రంథం నుండి నాట్యశాస్త్రం సృష్టించబడక ముందే నృత్యం తన శ్రేష్టతను మరియు కళాత్మక శ్రేష్టతను సాధించిందని రుజువవుతుంది. నాట్యశాస్త్ర సిద్ధాంతం ప్రకారం నృత్యం 2 రకాలు, తాండవం మరియు లాస్యం. తాండవ నృత్యాన్ని శివుడు ప్రదర్శించాడు. ఆ నృత్యం అత్యంత శక్తి మరియు బలంతో చేయబడుతుంది. మరోవైపు లాస్యం అనేది గేయ లాస్యాన్ని ప్రతిబింబించే ఒక సున్నితమైన నృత్యం. నాట్యశాస్త్రం మానవ విలువలను నవరసాలుగా విభజిస్తుంది మరియు ఈ నవరసాలు 9 భావాలను వ్యక్తపరుస్తాయి. శృంగారం, వీర, రుద్ర, భయ, గ్రణం, హాస్య, కరుణ, విస్మయ మరియు శాంత. ఏ నృత్యం యొక్క ముఖ్య ఉద్దేశమైన రసంను సృష్టించడమే. ఈ రసం అనేది నర్తకి తన హావభావాల ద్వారా ప్రేక్షకుల ముందు సృష్టించే ఒక ఆధ్యాత్మిక స్థితి. భారతదేశం అనేక విభిన్న శాస్త్రీయ నృత్య శైలులను ప్రదర్శిస్తుంది. వీటిలో ప్రతి ఒక్కటి దేశంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించినది. ప్రతి నృత్య రూపం ఒక నిర్దిష్ట ప్రాంతం లేదా వ్యక్తుల సమూహం యొక్క సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. భారతీయ శాస్త్రీయ నృత్యం యొక్క వ్యక్తి యొక్క భంగిమలను ప్రదర్శిస్తుంది. వాటిలో ఒక స్థిరత్వం వస్తుంది మరియు హావభావాలు భావోద్వేగాల రూపంలో వ్యక్తమవుతాయి. ఆత్మలో నిర్దిష్ట నిక్షిప్తమైన భావన, వ్యక్తిగత నృత్యంలోని ఆకర్షణ మరియు విడివిడి నైపుణ్యం అనే ఈ మూడు అంశాల శాస్త్రీయ నృత్యంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నాయి. నాట్యశాస్త్రంలో పేర్కొన్న సౌందర్య సిద్ధాంతాలను క్రోడీకరించడం ద్వారా భారతీయ శాస్త్రీయ నృత్యం అయినప్పటికీ కొనసాగుతుంది. నాట్యశాస్త్రం ప్రకారం నర్తకి నాలుగు రకాల క్రియల ద్వారా నాటకంలోని భావాన్ని ప్రదర్శిస్తుంది. శరీరంలోని వివిధ అవయవాల శైలికృత క్రియల ద్వారా భావోద్వేగాలను ప్రదర్శించడం, వాచికం లేదా ప్రసంగం, పాటలు, స్వరతంత్రులు మరియు స్వరశైలి, శుభప్రదమైన వేషధారణ మరియు అలంకరణ మరియు సంపూర్ణ మానసిక వనరులు. శాస్త్రీయ నర్తకి వద్ద శైలీకృత భంగిమల స్వస్థీకరమైన భాండాగారం ఉంటుంది. శరీరంలోని ప్రతి భాగానికి వాటిలో కళ్ళు మరియు చేతులు అత్యంత ముఖ్యమైనవి. భంగిమలు సాంప్రదాయకంగా నిర్ధారించబడ్డాయి. తలకి 13, కనుగొమ్మలకు 7, ముక్కుకు 6, శంపలకు 6, గడ్డానికి 7, మెడకు 9, వక్షస్థలానికి 5 మరియు కళ్ళకు 36, పాదాలు మరియు కాళ్ళకు 32, వాటిలో 16 నేలపై స్థిరంగా మరియు 16 గాలిలో స్థిరంగా ఉంటాయి. శాస్త్రీయ నృత్య ప్రదర్శన సమయంలో పాదాలను ప్రదర్శించడం, రెపరెపలాడించడం, పక్కకు జరగడం, లయ వంటి వివిధ కదలికలను జాగ్రత్తగా ఉపయోగిస్తారు. ఒక చేతికి 24 భంగిమలు మరియు రెండు చేతులకు కలిపి 13 భంగిమలు ఉండవచ్చు. ఒకే చేతి భంగిమను ఒకదానికొకటి సరిగ్గా 30 విభిన్న అర్థాలు ఉండవచ్చు. ఉదాహరణకు, ఒక చేతి పతాక భంగిమలో అన్ని వేళ్ళు ముందుకు కదులుతూ బొటన వేలును మడిచి ఉంచినప్పుడు అది వేడి, వర్షం, జన సమూహం, రాత్రి, అడవి, గుర్రం లేదా పక్షుల కిలకిలరావాలను సూచిస్తుంది. దీనిని కిరీటం, చెట్టు, వివాహం, అగ్ని ద్వారా లేదా రాజు అనే అర్థాలు ఇచ్చే త్రిపతాక భంగిమలో కూడా ఉపయోగించవచ్చు. వేళ్లను జోడించి రెండు చేతులను ఉపయోగించడం ద్వారా తేనెపట్టు, ఆవలింత లేదా శంఖం వంటి వాటిని కళేబరం రూపంలో చూపవచ్చు. ఈ విభిన్న అర్థాలు నుంచి చేతి యొక్క స్థానం లేదా శర్య విభిన్నంగా ఉంటుంది. ఒక సోలో నృత్యం లేదా నాటకంలో నటిస్తున్నప్పుడు ఒక పురుషుడు లేదా స్త్రీ ముఖ కవళికలను మరియు భావాలను మారుస్తూ వరుసగా 2 లేదా 3 ముఖ్యమైన పాత్రల శర్యలను ప్రదర్శించగలరు. ఉదాహరణకు, శ్రీకృష్ణుడు, ఆయన అసూయపడే భార్య సత్యభామ మరియు ఆయన సౌమురాలైన భార్య రుక్మిణి ఒకే వ్యక్తి ద్వారా తారలుగా మారగలరు. హిందూ నృత్యం మరియు నాటకాల సౌందర్యాత్మక ఆనందం ఒక కళాకారుడు ఒక నిర్దిష్ట భావాన్ని ఎంత విజయవంతంగా వ్యక్తపరుస్తూ రసస్సును పెంచుతున్నాడనే దానిపై ఆధారపడి ఉంటుంది. సంగీత నాటక అకాడమీ భారతదేశంలో భరతనాట్యం, కథక్, కూచిపూడి, కథకళి, మణిపూరి, మోహినియాట్టం, ఒడిస్సీ, సత్రియ అనే 8 విభిన్న శాస్త్రీయ నృత్య రూపాలను గుర్తించింది. భరతనాట్యం, కూచిపూడి, కథకళి, మణిపూరి, కథక్, ఒడిస్సీ అన్నిటిలోనూ దైవారాధన ప్రధాన అంశంగా ఉంది. భరతనాట్యం అత్యంత పురాతనమైన శాస్త్రీయ నృత్య శైలి, కానీ దానితో పాటు 7 ప్రాంతీయ రూపాలు కూడా ఉద్భవిస్తాయి. భరతనాట్యం దక్షిణ ప్రాంతానికి, కూచిపూడి ఆగ్నేయ తీరం, కథక్ ఉత్తర తీరం, కథకళి మోహినియాట్టం నైరుతి తీరం, ఒడిస్సీ తూర్పు తీరం, మణిపూరి ఈశాన్య తీరం మరియు సత్రియ నృత్యం అస్సాం ఈశాన్యంకి సంబంధించినది. ఇప్పుడు ఒక పాట విందాం. చిత్రం శ్యామ్ సింగరాయ్, పాడినవారు అనురాగ్ కులకర్ణి, సంగీతం మిక్కీ జే మేయర్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

భరతనాట్యం అనేది భావోద్వేగాలు, సంగీతం, లయ మరియు హావభావాల కలయిక. భరతనాట్యంలో భారతీయ శాస్త్రీయ నృత్యంలోని అన్ని సాంప్రదాయ అంశాలు ఉంటాయి. ఆసనాలు, అభినయం మరియు పద్మం. భరతనాట్యం దాని విశిష్టమైన హావభావాలకు ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా స్థిరమైన పై మొండెం వంగిన కాళ్ళు లేదా బయటకు వంగిన మోకాళ్ళు, వీటికి తోడు అద్భుతమైన పాద విన్యాసాలు దీని ప్రత్యేకతలు. దీనిని సాధారణంగా రెండు భాగాలుగా చేస్తారు. మొదటిది నృత్యం మరియు రెండవది అభినయం. శరీర భాగాల నుండి ఉద్భవించే ఈ నృత్యం బాల్య భావోద్వేగ మరియు ఊహాత్మక వ్యక్తీకరణకు అత్యంత అవసరం. భరతనాట్యంలో భావం లేదా మానసిక స్థితి, శ్రావ్యత లేదా నాటకీయత, లయ లేదా సమయ సర్దుబాటు అనే నృత్యానికి అవసరమైన మూడు ముఖ్యమైన అంశాలను నైపుణ్యంగా పొందుపరిచారు. భరతనాట్యం సాంకేతికతలో ఒక నృత్య క్రమంలో చేతులు, కాళ్ళు, ముఖం మరియు శరీర కదలికల సమన్వయానికి సంబంధించిన 64 సూత్రాలు ఉన్నాయి. భరతనాట్యంలో ప్రదర్శకులు 7 భాగాల ప్రదర్శన క్రమాన్ని అనుసరిస్తారు. అలరిప్పు. ఈ నృత్య ప్రదర్శన అలరిప్పు అనే లయబద్ధమైన ప్రార్థనతో ప్రారంభమవుతుంది. ఇది రాగం లేని ఒక స్వచ్ఛమైన ప్రాథమిక నృత్యం. ఇందులో దేవుడు మరియు గురువు నుండి కృతజ్ఞతలు, ఆశీస్సులు ఉంటాయి. జాతిస్వరం. నృత్య ప్రదర్శన యొక్క తదుపరి దశ ఇది. ఇందులో అలరిపుకు రాగం జోడించబడుతుంది. నర్తకి ఎలాంటి మాటలు పలకకుండా ప్రదర్శన చేస్తుంది. ఆమె ఏదైనా కర్ణాటక సంగీత రాగంలోని డప్పుల తాళానికి అనుగుణంగా ఒక క్రమాన్ని ప్రదర్శిస్తుంది. ఈ క్రమంలో సంగీతం, లయ మరియు కదలికల కలయికను కనబరుస్తుంది. శాస్త్రీయ నృత్య ప్రదర్శనలో తదుపరి దశ నృత్యానికి మాటలను జోడించడం, అంటే శబ్దం జోడించడం. నృత్యకారిణి, గాయకులు మరియు సంగీత బృందం ప్రదర్శించే వివిధ భావాలతో కూడిన మాటలు మరియు అర్థాలతో నిండిన చిన్న కూర్పులు. తర్వాత వర్ణం. ఈ భాగంలో నృత్య కళ యొక్క విభిన్న పాత్రలు ప్రదర్శించబడతాయి. భరతనాట్యంలోని అన్ని అంశాలలో ఈ భాగం అత్యంత సవాలుతో కూడుకున్నది మరియు సుదీర్ఘమైనది. నృత్యకారిణి ఒక పద్యాన్ని 2 వేగాలతో వ్యక్తీకరించడం వంటి క్లిష్టమైన కదలికలను ప్రదర్శిస్తుంది. నృత్యకారిణి తన ప్రతి కదలికలో లీనమై సంకేతాత్మకమైన హావభావాలు మరియు పాదవిన్యాసాల ద్వారా లయబద్ధంగా విరామ చిహ్నాలకు ఒక ఉపయోగిస్తూ నిశ్శబ్దంగా పాఠాన్ని తెలియజేస్తూ అసలైన కూర్పును ప్రదర్శిస్తుంది. ఆమె చేతులు మరియు శరీరం ప్రేమ కథ అయినా లేదా దేవుడు దెయ్యం మధ్య యుద్ధమైన ఒక కథను చెబుతాయి. తర్వాత పదం. ఈ భాగం గంభీరమైన ఆధ్యాత్మిక సందేశం లేదా భక్తిపూర్వక మతపరమైన ప్రార్థన యొక్క సరళత, నాటకీయతతో కూడి ఉంటుంది. తిల్లాన. ఈ భాగం భరతనాట్యంలోని చివరి భాగం, పరాకాష్ఠ. ఈ ఘట్టంలో అద్భుతమైన నృత్య గీతాలతో పాటు స్త్రీ సౌందర్యంలోని వివిధ కోణాలను ప్రదర్శిస్తారు. మహిళల వస్త్రధారణలో ప్రత్యేకంగా కుట్టించిన చీర, గాజులు, ఉంగరాలు, చెవిపోగులు, ముక్కుపుడకలు, చేతులకు మరియు తలకు పెట్టుకునే ప్రత్యేకమైన ఆభరణాలు, కాలిగజ్జలు, కాలిగంటలు వంటివి అధిక మొత్తంలో ఉంటాయి. పురుషులు సాధారణంగా శరీర దిగువ భాగాన్ని మాత్రమే కప్పి ఉంచే ధోవతిని ధరిస్తారు. పైభాగంలో ఎలాంటి వస్త్రం ధరించరు. పురుషులు కూడా కాలిగజ్జలు ధరిస్తారు. సరోజ వైద్యనాథన్, రుక్మిణీదేవి అరుండలే, యామిని కృష్ణమూర్తి, మాళవిక సర్కార్, వైజయంతిమాల వంటి వారు కొందరు ప్రసిద్ధ శాస్త్రీయ భరతనాట్య నర్తకులు. ఇప్పుడు ఒక పాట విందాం. చిత్రం అమెరికా అమ్మాయి, పాడినవారు పి సుశీల, సంగీతం జికె వెంకటేష్, రచన సి నారాయణ రెడ్డి గారు.

0: మీరు వింటున్నారు తెలుగువాణి కార్యక్రమాలు ఆన్ రేడియో 2FM 98.5 తరంగాలపై. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: Apex Dental Center provides complete quality dentistry to the entire family at affordable prices. We have highly experienced dentists and specialists to address all your dental needs. Apex Dental provides general and children dentistry, cosmetic dentistry, implants, crowns and bridges. Apex Dental is located at 4 convenient locations: Liverpool, Balcombe Hills, Quakers Hill and Wentworthville. Make an appointment today. Please call 1-300-APEX-DENTAL. For details, please visit our website www.apexdentalcentre.com.au. Apex Dental has Telugu speaking dentists at all locations. Apex Dental Centre is a proud sponsor of Telugu Vani on 2000 FM.
2: Wins Taxation Services అన్ని రకములైన ఆదాయపు పన్ను మరియు సెల్ఫ్ మేనేజ్డ్ సూపర్ ఫండ్, నెగటివ్ గేరింగ్, ఇంకా హోమ్ అండ్ బిజినెస్ లోన్ వ్యవహారాల కోసం ఆస్ట్రేలియా టాక్సేషన్ రంగంలో ఎంతో అనుభవజ్ఞులైన శ్రీ కూచి శ్రీనివాసరావు గారిని 02-9893-7877 లేదా 04-13-362-797 సంప్రదించండి. Wins Taxation Office is in George Street, Parramatta. You do your business and we do your business. Wins Taxation is a proud sponsor of Teluguvani on Radio 2FM 98.5.
0: ఈనాటి ఈ వారం ప్రశ్న మరొకసారి. మేము అడిగిన ప్రశ్న, 4 అభినయాలతో చేసేటి నర్తనంను 3 భాగాలుగా విభజించారు. అవి నాట్యం, వృత్తం, నృత్యం. మరి తెలుగువారి కూచిపూడి డాన్సు ఈ మూటిల్లో ఎందులోకి వస్తుంది? కూచిపూడి నాట్యమా, కూచిపూడి నృత్యమా, ఆర్ కూచిపూడి వృత్తమా? మీ సమాధానాన్ని 9:30 మా సిడ్నీ తెలుగు అసోసియేషన్ వెబ్సైట్ sydneytelugu.org తెలియజేయగలరు. పాల్గొన్న వారిలో ఒకరిని లాటరీ పద్ధతి ద్వారా ఎన్నుకొని వారికి స్వాగత్ బిర్యానీ వారి $25 టేక్అవే గిఫ్ట్ వచ్చరు పంపబడుతుంది. ఇప్పుడు మన ప్రత్యేక కార్యక్రమంలో తర్వాతి భాగం కథక్. కథక్ అంటే కథ అనగా ఒక కథను వర్ణించే నృత్యం. కథక్ ఒక అత్యంత సాంప్రదాయబద్ధమైన మరియు స్వచ్ఛమైన భారతీయ శాస్త్రీయ నృత్య శైలి. ఇందులో లయకు పూర్తి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ శాస్త్రీయ నృత్య రూపంలో పాద కదలికలకు మరియు శారీర సంచారానికి ప్రత్యేక శ్రద్ధ ఇవ్వబడుతుంది. చాలా శాస్త్రీయ కథక్ నృత్యాలు రాధాకృష్ణుల ప్రేమ కథలను మరియు వారి జీవిత వసంతాన్ని వర్ణిస్తాయి. కథక్లో ఉండే లయ మరియు వేగవంతమైన భ్రమణాల అభ్యాసం కారణంగా దానిని ఒక ప్రత్యేకమైన ఉత్సాహం మరియు వినోదం లభిస్తాయి. ఇవి ఈ నృత్య ప్రక్రియ యొక్క అత్యంత కీలకమైన లక్షణం మరియు ఇందులో ఒక ముఖ్య స్థానాన్ని కలిగి ఉన్నాయి. కథక్ నృత్యం ప్రధానంగా 3 భాగాలుగా ఉంటుంది. అవి ఆవాహన, వృత్త, నృత్య భాగ. ప్రారంభ భాగంలో నర్తకి వివిధ ముద్రలు లేదా హస్తముద్రలు మరియు ముఖ కవళికల ద్వారా హిందూ దేవుళ్లను, దేవతలను, వారి గురువును మరియు సంగీతకారులను గౌరవిస్తుంది. ఒకవేళ ఆ బృందం హిందూ సాంప్రదాయాల్ని అనుసరిస్తే, ముస్లిం బృందాల విషయంలో నర్తకి సలామీ లేదా వందనం చేస్తుంది. నృత్య అనేది శుద్ధ నృత్యాన్ని సూచిస్తుంది. దీనిలో నర్తకి ప్రారంభంలో కనుబొమ్మలు, మెడ మరియు మణికట్టు కదలికల క్రమాన్ని ప్రదర్శిస్తుంది. ఆ క్రమంలో ఆ తర్వాత క్రమంగా దాని వేగాన్ని మరియు శక్తిని పెంచుతుంది. ఈ చిన్న విభాగంలో ప్రతి ఒక్కటి అద్భుతమైన పాద విన్యాసాలు, మలుపులు మరియు హావభావాలను కలిగి ఉంటుంది. వీటిలో తోరా, తుక్రా మరియు పర్హంత్ వంటివి ఉంటాయి. నృత్యకారుడు సంగీతపు తాళాలకు అనుగుణంగా ప్రదర్శన ఇస్తాడు. ఈ తాళాలు అతని పాద విన్యాసాలను పూర్తిగా సమన్వయం చేస్తూ గజ్జలతో ఒక సంగీత స్వరాన్ని సృష్టిస్తాయి. సాధారణంగా తలను వేగంగా తిప్పడం ద్వారా ఆ విన్యాసాల శ్రేణి పూర్తయినట్లుగా ముద్ర వేస్తాడు. నృత్యకారుడు సంగీతానికి అనుగుణంగా ఉండే అర్థవంతమైన హావభావాలు మరియు నెమ్మదైన శరీర కదలికల ద్వారా ఒక కథను, ఆధ్యాత్మిక ఇతివృత్తాలను, సందేశాలను లేదా భావాలను వెల్లడిస్తాడు. నేడు కథక్లో ప్రధానంగా 3 కుటుంబాలు లేదా గృహాలు ఉన్నాయి. అవి లక్నో కుటుంబం, జైపూర్ కుటుంబం, బనారస్ కుటుంబం. హిందూ మహిళా నర్తకి పైజామా లేదా చీరపై పొడవాటి మడతలున్న కుర్తా ధరించి సంప్రదాయ ఆభరణాలతో ప్రత్యేకమైన రీతిలో అలంకరించుకుంటుంది. ముస్లిం మహిళా నర్తకుల వస్త్రధారణలో చుడీదార్ లేదా పైజామా అని పిలువబడే బిగుతుగా ఉండే ప్యాంటుతో పాటు ఒక లంగా మరియు పై శరీరాన్ని చేతులను కప్పుకోవడానికి ఒక పొడవాటి కోటు ఉంటాయి. తలని కప్పుకునే స్కార్ఫ్ తేలికపాటి ఆభరణాలతో ఈ మొత్తం వస్త్రధారణకు మరింత శోభను చేకూరుస్తుంది. పురుష నర్తకుడు ధోతి మరియు కుర్తా లేదా పైజామాపై పొడవాటి చొక్కా లేదా కుర్తా చుడీదార్ ధరిస్తాడు. పురుషుడు అంగరఖాను కూడా ధరించవచ్చు. బీర్చు మహారాజ్, లచ్చు మహారాజ్, సితారాదేవి, శంభు మహారాజ్, దమయంతి జోషి ప్రసిద్ధ కథక్ నృత్యకారులలో కొందరు. ఇప్పుడు ఒక పాట విందాం. చిత్రం మయూరి.

తర్వాత కథకళి, కేరళ యొక్క ప్రసిద్ధ శాస్త్రీయ నృత్యం. కథకళి అంటే ఒక కథ యొక్క నాటకం లేదా నృత్య నాటకం అని అర్థం. కథకళి అనేది నృత్యం, సంగీతం మరియు అభినయం యొక్క సమ్మేళనం. దైవ స్వరూపులు, దేవతలు, రాక్షసులు మరియు సాధువులు జీవితం మరియు కార్యకలాపాలకు సంబంధించిన అత్యంత అతీంద్రియ మరియు పౌరాణిక అంశాలు కథకళి యొక్క ఇతివృత్తంగా ప్రదర్శించబడతాయి. కథకళిలో నర్తకి మౌనంగా ఉండి అనేక రకాల హస్తముద్రలు మరియు ఇష్టమైన భంగిమలతో నృత్యం ప్రదర్శిస్తుంది. కథకళి యొక్క ప్రదర్శన విధానం మరియు క్రమం. కథకళిలో ప్రధానంగా 24 ముద్రలు లేదా హావభావాలు ఉంటాయి. కథకళి వస్త్రధారణ మరియు అలంకరణ కథకళి ప్రదర్శనల యొక్క ప్రత్యేకాత్మక సూక్ష్మ భేదాలను ప్రతిబింబిస్తాయి. ముఖ కండరాల యొక్క వివిధ కదలికలు ముఖ కథకళి యొక్క ప్రధాన లక్షణం. కథకళి కాకుండా కనుబొమ్మలు, కళ్ళు మరియు కింది కనురెప్పలను ఉపయోగించని ఇతర శాస్త్రీయ నృత్య రూపాలు ఏవీ లేవు. ఈ నృత్య రూపంలో ముఖం వివిధ వైరుధ్య భరితమైన హావభావాలకు లేదా భావోద్వేగాలకు ఒక క్రీడాస్థలంగా మారుతుంది. వివిధ పాత్రల ప్రత్యేక గుర్తింపుల కోసం వివరమైన అలంకరణ చేసేవారు. కథకళి సంగీత గాన శైలి ఒక నిర్దిష్ట పద్ధతిలో అభివృద్ధి చెందింది. దాని వేగం చాలా నెమ్మదిగా ఉంటుంది. కథకళిలో ఇద్దరు ప్రముఖ సంగీతకారులు ఉన్నారు. వారిలో ప్రధాన సంగీతకారుడిని పొన్ని అని, మరొకరిని సిన్నకిడి అని అంటారు. మరో ఇద్దరు సంగీతకారులు చెండ మరియు మద్దలం వాయిస్తారు. సాధారణంగా కథకళిలో పురుషులే స్త్రీల పాత్రలు పోషిస్తారు, కానీ కొంతకాలంగా స్త్రీలు కూడా కథకళిలో పాల్గొంటున్నారు. కళ్యాణ సౌగంధికం, బలి విజయం, లవణ రుద్దాదం, నల్ చరితం మరియు సీతా స్వయంవరం ప్రసిద్ధ నృత్య నాటకాలలో కొన్ని. కథకళి నృత్యకారులు వారి విస్తృతమైన వివరమైన అలంకరణకు ప్రసిద్ధి చెందారు. రాజులు మరియు కథానాయకులు ఆకుపక్ష రంగు అలంకరణ వేసుకుంటారు. ప్రతి నాయకులు ముఖంపై ఎర్రటి గుర్తులతో ఆకుపచ్చ రంగు అలంకరణ వేసుకుంటారు. కోపంగా లేదా దుష్ట పాత్రలు ఎర్రటి అలంకరణ మరియు పొడవాటి ఎర్రటి గడ్డాన్ని ధరిస్తారు. వేటగాళ్ళు మరియు ఇతర అటవీ ప్రజలు నల్లటి అలంకరణ చేసుకుంటారు. అయితే స్త్రీలు మరియు తపస్సు చేసే ముఖాలకు పసుపు రంగు అలంకరణ కనిపిస్తుంది. మొత్తం కథకళి నృత్యం అనేక ప్రదర్శనల శ్రేణిని కలిగి ఉంటుంది. మొదటగా తెర వెనుక వస్త్రధారణతో ప్రదర్శించే తోయటం మరియు పూర్తి వస్త్రధారణతో తెర ముందు ప్రదర్శించే పొరపట్టు వస్తాయి. ప్రదర్శనలో ముఖ్యమైన భాగం నృత్య నాటకం. ఇది 4 రకాలుగా విభజించబడుతుంది. కలశం ప్రాథమికమైనది మరియు అత్యంత సాధారణమైనది. ఇరట్టి విలక్షణమైనది, యుద్ధాలకు సంబంధించిన శంపటలయతో ఉపయోగిస్తారు. టోంకారం ఇరట్టిని పోలి ఉంటుంది, కానీ సంగీతం భిన్నంగా ఉంటుంది. నలమిరట్టి నాటకంలోని అధ్యాయాల మధ్య నిష్క్రమణలకు లేదా అనుబంధాలకు ఉపయోగిస్తారు. కథకళికి వస్త్రధారణే అత్యంత విశిష్టమైన లక్షణం. సాత్విక కథానాయకుడు, కత్తి ప్రతి కథానాయకుడు, మినుక్కు స్త్రీలు, తట్టి వంటి వివిధ పాత్రలను బట్టి ఆ దుస్తులు బరువైనవిగా, క్లిష్టమైనవిగా, విస్తృతమైనవిగా, రంగురంగులవిగా మరియు విభిన్నంగా ఉంటాయి. చాలా వరకు పురుష పాత్రలు ముదురు రంగు పూర్తి చేతుల జాకెట్లతో పాటు రంగురంగుల లేదా తెలుపు రంగుతో ఉబ్బెత్తుగా ఉండే పొడవాటి లంగాలు ధరిస్తారు. భుజాలపై వేసుకున్న తెల్లటి వ్రస్తపు ముక్కలు కూడా ఉంటాయి. స్త్రీ పాత్రలు నుదుటిపై జుట్టును ముడివేసుకుని ఎర్రటి జాకెట్లపైకి జాలువారి అలంకరించిన స్కార్ప్తో ముసుగు కప్పుకుంటారు. దీనికి జతగా శరీరం యొక్క కింది భాగాన్ని కప్పి ఉంచే తెల్లటి చీరను ధరిస్తారు. ఆభరణాలు మరియు నగలతో హారం, కంకణాలు, గాజులు మరియు చీలమండల చుట్టూ కట్టిన చిన్న గంటల గుత్తులు ఉంటాయి. మృణాలిని సారాభాయి, కృష్ణన్ నాయర్, కెసి పనిక్కర్, ఉదయ్ శంకర్ వంటి ప్రముఖ కథకళి నృత్యకారుల్లో కొందరు ఉన్నారు. ఇప్పుడు ఒక పాట విందాం. చిత్రం సాగర సంగమం, పాడినవారు ఎస్ జానకి, సంగీతం ఇళయరాజా, రచన వేటూరి సుందరరామ్మూర్తి.

తర్వాత కూచిపూడి. కూచిపూడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక దేశీయ నృత్య శైలి. అత్యంత ప్రసిద్ధ కూచిపూడి నాటకం శ్రీకృష్ణుని అత్యంత అసూయపడే భార్య అయిన సత్యభామ కథ. ఆమె తన దైవిక భర్తను తన 16,000 మంది భార్యలతో పంచుకోవడాన్ని ద్వేషిస్తుంది మరియు తన నివాసం నుండి ఎప్పటికీ బయటకు రానని ప్రతిజ్ఞ చేస్తుంది. అప్పుడు సత్యభామ మరియు శ్రీకృష్ణుల మధ్య రాజీ కుదిర్చడానికి మాధవి దయగల మరియు తెలివైన మధ్యవర్తి పాత్రను పోషిస్తుంది. సాంప్రదాయకంగా స్త్రీ పాత్రలను పురుషులు కూడా పోషిస్తారు. వాటిలో సత్యభామ పాత్ర అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఆధునిక భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నృత్య నాటకంగా భామాకల్పం ప్రసిద్ధి చెందింది. ఇతర ప్రసిద్ధి కూచిపూడి నాటకాలు ఉషాపరిణయం, ప్రహ్లాద చరిత్రం మరియు గోళాకల్పం. కూచిపూడిలో నర్తకుడు నటుడు తన హావభావాలు సంగీత స్వరాలను అనుగుణంగా నెమ్మదైన శరీర కదలికల ద్వారా ఒక కథను, ఆధ్యాత్మిక ఇతివృత్తాలను, ముఖ్యంగా శ్రీకృష్ణుని గురించి తెలియజేస్తాడు. తద్వారా ఆ ప్రదర్శనలోని భావోద్వేగాలు ఆలోచనలతో ప్రేక్షకులను లీనం చేస్తాడు. కూచిపూడిని చాలా సాంప్రదాయబద్ధంగా ప్రదర్శిస్తారు. రంగస్థలంపై సాధారణ పూజ తర్వాత ప్రతి కళాకారుడు రంగప్రవేశం చేసి దారావు అనే ఒక ప్రత్యేకమైన లయబద్ధమైన కూర్పు ద్వారా తన పాత్రను పరిచయం చేస్తాడు. పరిచయం తర్వాత తదుపరి భాగం జాతిస్వరం. ఈ క్రమంలో ఒక సంగీత రాగానికి అనుగుణంగా లయబద్ధంగా ప్రదర్శించబడే శుద్ధ నృత్యం ఉంటుంది. ఆ తర్వాత నాటకం వస్తుంది. ఇదే నాటకానికి ప్రాణం వంటిది. నటుడు నర్తకుడు తన హస్తముద్రలు, ముఖ కవళికలు, ఖచ్చితమైన పాద విన్యాసాలను ఉపయోగించి ప్రేక్షకులకు అసలైన కథను వివరిస్తాడు. శబ్దం అనేది ప్రదర్శనల్లో ఒక ఏకపాత్రాభినయం. ఇది కూచిపూడిలో ఒక పద్యం, శ్లోకం లేదా గద్యం రూపంలో ఉండవచ్చు. వర్ణం రసాన్ని వ్యక్తీకరించడానికి నృత్యాన్ని హావభావాలతో మిళితం చేస్తుంది. పదంలో ప్రేమ గీతాల రూపంలో కవిత్వం ఉంటుంది లేదా మరింత లోతైన భావాలను వ్యక్తపరుస్తుంది. పదం నాటకంలోని భావోద్వేగ, అలంకారిక మరియు ఆధ్యాత్మిక భాగాలను తెలియజేస్తుంది. నృత్యం విషయానికి వస్తే కర్ణాటక సంగీతంలోని మృదంగం, వయలిన్, వేణువు, తంబుర మొదలైన వాద్యాలతో కూడిన అనుబంధ గీతాలు నృత్యానికి సహాయక పాత్ర పోషిస్తాయి మరియు కథను ముందుకు నడిపించడంలో తోడ్పడతాయి. కూచిపూడి నృత్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన రూపం మట్కా నృత్యం. ఇందులో నర్తకి కుండలో నీళ్లు నింపి దానిని తన తలపై పెట్టుకొని ఇత్తడి పళ్ళెం మీద పాదాలు ఉంచి గెంచుతుంది. ఈమె ఇత్తడి పళ్ళెంపై నియంత్రణ ఉంచుకుంటూ వేదిక మొత్తం మీద నృత్యం చేస్తుంది. ఈ కదలిక అంతా జరుగుతున్నప్పుడు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు ఆమె కుండ నుంచి ఒక్క నీటి చుక్క కూడా నేలపై పడదు. ఇది ఈ నృత్య ప్రక్రియ యొక్క కళ మరియు ప్రస్థాధారణ యొక్క లక్షణం. దీని ప్రస్థాధారణ మరియు అలంకరణలతో అతిగా ఏమీ ఉండదు. ఈ నృత్యం యొక్క ముఖ్య లక్షణం దాని విభిన్నమైన అలంకరణ. ఇందులో స్త్రీ పాత్రలు రాకుడి, చంద్రవంకి, అడ్డభాష మరియు కాశీనసార అంటే మెడ ఆభరణం ఏదంటారంటే వంటి అనేక ఆభరణాలను అలాగే పువ్వులు మరియు అలంకరణలతో కూడిన పొడవాటి జడను ధరిస్తారు. సాధారణంగా మధ్యలో పొడవాటి మడత మరియు అంచుతో ఉండే కచ్చం ధరిస్తారు. భరతనాట్యం మాదిరిగానే ఉన్నప్పటికీ దీని వస్త్రధారణకు జత చేయడానికి చిన్న పక్క విసనకర్రలు దీనికి భరతనాట్యం దుస్తులు నుండి వేరు చేస్తాయి. భరతనాట్యంలో ఉపయోగించే అడ్డ మడతల దుస్తులను కూచిపూడిలో కూడా ధరిస్తారు. స్వప్నసుందరి, యామిని కృష్ణమూర్తి, లక్ష్మణనారాయణ శాస్త్రి, రాజా మరియు రాధారెడ్డి కొందరు ప్రసిద్ధ కూచిపూడి నర్తకులు. ఇప్పుడు ఒక పాట విందాం. చిత్రం నాట్య

0: Sports Complex on Darcy Road, Westmead. Westmead Doctors is open 7 days a week and bulk billing is available. You can walk in or make an appointment by phoning 9687 4000 or online via our website www.westmeaddoctors.com.au. Westmead Doctors is a proud sponsor of Telugu Vani on Radio 2 000 FM.
1: TaxStar, Taxation and Accounting Services. అన్ని రకాల ఆదాయపు పన్ను, బిజినెస్ ట్యాక్స్ రిటర్న్స్, జిఎస్టి, క్యాపిటల్ గెయిన్స్, న్యూ బిజినెస్ సెటప్, సెల్ఫ్ మేనేజ్డ్ సూపర్ ఫండ్ మరియు పేరోల్ సర్వీసెస్ కొరకు ఆస్ట్రేలియన్ టాక్సేషన్ అండ్ అకౌంటింగ్ రంగములో అపార అనుభవజ్ఞులు అయినటువంటి శ్రీ రాజా యలమంచి గారిని 04334287444 లేదా raja@taxstar.com.au ద్వారా సంప్రదించగలరు. వీరి ఆఫీస్ అడ్రస్ సూట్ 208 34 Dumway, ఓరన్ పార్క్. TaxStar PTY Limited is proud sponsor of Telugu Vani Radio మరియు సిడ్నీ తెలుగు అసోసియేషన్.
2: ఈ వారం ప్రశ్న మరొకసారి. 4 అభినయాలతో చేసేటి నర్తనంను 3 భాగాలుగా విభజించారు. అవి నాట్యం, వృత్తం, నృత్యం. మరి తెలుగువారి కూచిపూడి డాన్సు ఈ మూటిల్లో ఎందులోకి వస్తుంది? కూచిపూడి నాట్యమా, కూచిపూడి నృత్యమా? మీ సమాధానాన్ని సిడ్నీ తెలుగు అసోసియేషన్ వెబ్సైట్ www.sydneytelugu.org/ తొమ్మిది గంటల 30 నిమిషాల లోపల తెలియజేయగలరు. ఇప్పుడు మన ప్రత్యేక అంశంలోని తరువాయి భాగం, మణిపురి డ్యాన్స్. మణిపురి నృత్యం భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న మణిపూర్ రాష్ట్రంలో పుట్టింది. ఇది భారతీయ శాస్త్రీయ నృత్యాలలోని వివిధ శైలులలో ఒక ప్రముఖమైనది. ఈ నృత్యంలో విశ్వం, ప్రపంచ సృష్టి, మానవ శరీరం మరియు మానవ కార్యరూపాలను వర్ణించబడతాయి. ఈ నృత్యం చేసేవారు తమ పాదాలను నేలపై సున్నితంగా మృదువుగా ఉంచుతారు. ఈ భావన వెనుక ఒక స్థానిక కథ ఉంది. ఇదేమిటంటే, దేవుడు భూమిని సృష్టించినప్పుడు అది ఒక శరీరంగా ఉండేది. 7 లానవారాలు ఈ కొత్తగా సృష్టించబడిన అర్ధగోళంపై నృత్యం చేసి దానిని తమ పాదాలతో సున్నితంగా తొక్కి స్థిరంగా నునుపుగా మార్చాయి. ఇదే ఆధ్యాత్మిక ఉన్నతికి నాంది పలికింది. ఈ నృత్యం ప్రధానంగా హిందూ వైష్ణవ అవతారాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో రాధాకృష్ణుల ప్రేమ వ్యవహారం ప్రముఖంగా కనిపిస్తుంది. ఈ నృత్యానికి విష్ణు పురాణం, భాగవత పురాణం మరియు గీతాగోవిందం నుండి ఇతివృత్తాలను తీసుకున్నారు. సమతుల్యత మరియు బలం ఈ నృత్య శైలి యొక్క ముఖ్య లక్షణాలు. ఈ నృత్యంలో శరీరం నెమ్మదిగా కదులుతుంది. అద్భుతమైన భావ వైభవంతో మరియు శ్వాస ఆడనంతటి కదలికలు వేళ్లలోని ప్రవహిస్తాయి. ఈ కళ విష్ణువు జీవితంలోని తొలి సంఘటనలను ప్రదర్శిస్తుంది మరియు దాని వ్యక్తీకరణ అత్యంత సున్నితంగా మరియు శక్తివంతంగా ఉంటుంది. మణిపురి ఒక సమూహ నృత్యం. దీనిలో నృత్యకారులందరూ ఒకే రకమైన ప్రత్యేకమైన వస్త్రధారణను ధరిస్తారు. ఈ నృత్యంలో నృత్యకారుని భంగిమ ప్రధానంగా అతని చేతులు మరియు శరీర పైభాగాలపై ఆధారపడి ఉంటుంది. మణిపురి నృత్యంలో స్త్రీల మృదువైన శృంగారభరితమైన వంపు సొంపుల కదలికలు మరియు పురుషుల వేగవంతమైన కదలికలు ఉంటాయి. నృత్యకారులు తమ పాదాలను నేలపై సున్నితత్వంతో మరియు మృదువుగా ఉంచుతారు. నృత్య ప్రదర్శన సమయంలో పఠించే నాటకాలు మరియు పాటలు ఇతర గోపికల సమక్షంలో రాధాకృష్ణుల మధ్య ఉన్న ప్రేమ మరియు ఆనందాల చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి. ప్రతి గోపికకు ఒక రచన మరియు నృత్య క్రమం ఉంటుంది మరియు ఆ పదాలకు అక్షరార్థం మరియు ఆధ్యాత్మిక అర్థాలు ఉంటాయి. శ్రీకృష్ణుడి పాత్రలో నటిస్తున్న నర్తకుడు భావోద్వేగాలను వ్యక్తపరుస్తుండగా గోపి యొక్క శరీర భాష మరియు చేతి సంజ్ఞలు వారి భావాలను ప్రదర్శిస్తున్నాయి. స్త్రీలు పలుచని తెల్లటి ముసుగు కింద నల్లటి వెల్వెట్ లేదా ఇతర వస్త్రంతో చేసిన కృత్రిమ ముత్యాల అంచుతో అలంకరించబడిన బిగుతుగా ఉండే శంఖాకారపు టోపీని ధరిస్తారు. చోళీ లేదా బిగుతుగా ఉండే పై వస్త్రం సాధారణంగా వెల్వెట్తో చేయబడి బంగారు ఎంబ్రాయిడరీతో అలంకరించబడిన బిగుతైన చేతులను కలిగి ఉంటుంది. గాగ్రా లేదా కుచ్చుల లంగా పసుపు, ఎరుపు లేదా ఆకుపచ్చ వంటి ఆకర్షణీయమైన రంగులో ఉండి సాధారణంగా పట్టుతో తయారు చేయబడుతుంది. దాని అంచు వెడల్పాటిదిగా ఉండి దుస్తు అడుగు భాగంలో సీక్వెన్ల డిజైన్తో ఉంటుంది. పురుష నర్తకుడు తన చేతిపై ఎంబ్రాయిడరీ పట్టీలతో కూడిన ధోవతిని ధరిస్తాడు. అది రెండు తుంటి భాగాలపైకి జాలువారుతుంది. రాసలీలలో కృష్ణుడు బంగారు లేదా పసుపు పట్టుతో చేసిన మడతల ధోవతిని అద్భుతంగా ధరించి ఉంటాడు. అతని ఛాతి మెరిసే హారాలతో కప్పబడి ఉండగా చేతులకు కంకణాలు బహుబంధాలు అలంకరించి ఉంటాయి. సవితా మెహతా, రీతాదేవి, జువేరీ సిస్టర్స్, తంబసుధామ, కళావతీదేవి ప్రసిద్ధ మణిపురి నృత్యకారులలో కొందరు. ఇప్పుడు శంకరాభరణం చిత్రం నుంచి ఒక పాట విందాం. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సంగీతం కెవి మహాదేవన్, రచన వేటూరి సుందరరామూర్తి.

మోహినియాట్టం అంటే మంత్రగత్య నృత్యం. ఇది కేరళలో మహిళా నర్తకులు ప్రదర్శించే ఏకైక నృత్య రూపం. మోహినియాట్టం లాస్య శైలిని అనుసరిస్తుంది. ఇది మరింత సుందరమైన, సున్నితమైన మరియు స్త్రీల తత్వాన్ని ప్రదర్శించే నృత్య రూపం. విష్ణుమూర్తి యొక్క స్త్రీ అవతారాన్ని అవసరమైన మోహిని అనే పదం నుండి మోహినియాట్టంకు ఆ పేరు వచ్చింది. మోహినియాట్టం స్త్రీల తత్వంతో మృదువుగా మరియు అందంగా ఉండే లాస్య శైలికి సంబంధించినది. ఇందులో సర్పం యొక్క పంజాతో చేసే హావభావాలు పైకి కిందికి కదులుతూ ఉంటాయి. ఇది సముద్రపు అలలు, కొబ్బరి చెట్లు లేదా పొలాల్లోని చెరువు మొక్కల వాలులను పోలి ఉంటుంది. సాంప్రదాయకంగా మహిళా కళాకారులు ప్రదర్శించే ఏకపాత్రాభినయ నృత్యం ఇది. ఇందులో నృత్యం గానం ద్వారా ఒక క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తారు. సాధారణంగా పాట సంస్కృత మలయాళ భాషల మిశ్రమమైన మణి ప్రవాళంగా ఉంటుంది. గానాన్ని నర్తకి స్వయంగా కానీ లేదా ఒక గాయకుడు కానీ పాడవచ్చు. సంగీత శైలి కర్ణాటక సంగీతంగా ఉంటుంది. మోహినియాట్టం నృత్యం సోల్కెట్టు గానంతో ప్రారంభించబడుతుంది. సాంప్రదాయకంగా సాగర మదనం సమయంలో విష్ణుమూర్తి మోహిని రూపం ధరించి భస్మాసురుడిని సంహరించిన కథను మోహినియాట్టం నృత్యంలో ప్రదర్శిస్తారు. కేరళలోని అందమైన దృశ్యాలు, కొబ్బరి కాయల ఊగే చెట్లు, సరస్సు నీటిపై తిరిగే పడవలు వంటివి మోహినియాట్టం యొక్క సున్నితమైన నృత్య రీతిలో ప్రతిబింబిస్తాయి. మోహినియాట్టం యొక్క ప్రత్యేకత ఏమిటంటే అకస్మాత్తుగా కలిగే ప్రకంపన లేదా ఎగిరిపడడం వంటి విస్తృతమైన వణుకుతున్న శరీర క్రియ. పాద కదలికలు సున్నితంగా ఉంటాయి. చేతులకు ప్రాధాన్యతనిస్తూ ముఖ కవళికలతో పాటు విలక్షణమైన వాచిక వ్యక్తీకరణ ఉంటుంది. మోహినియాట్టంలో నృత్య మరియు నృత్యం ఉంటాయి. నృత్య ప్రదర్శనలో వాస్తవిక కదలికలతో కూడిన చలనం పరిధి, రూపం, వేగం మరియు నమూనాలోని సౌందర్యానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇది నృత్యం యొక్క సారాంశం. లయబద్ధమైన అంశం. ఇది నృత్యం ప్రారంభంలో మరియు చివరిలో కనిపిస్తుంది. వృత్త విభాగంలో కథనం ఉండదు. వృత్త అనేది ఒక నృత్య అభినయం. ఇది సంగీతానికి అనుగుణంగా ముఖ కవళికలు మరియు చేతి హావభావాల ద్వారా మాటలను నిశ్శబ్దంగా వ్యక్తీకరించే స్థాయిని విస్తరిస్తుంది. మోహినియాట్టం అనేది నృత్యంలోని ఒక ముఖ్యమైన అంశం. ఇది భావోద్వేగాలు మరియు అనుభూతులతో కథను అందించడానికి ప్రయత్నిస్తుంది. మోహినియాట్టంలో సౌకర్యవంతమైన షూటు, అలంకరణ మరియు సాధారణ వస్త్రధారణ ఉంటాయి. నృత్యకారిణి కేరళలో తెలుపు మరియు బంగారు రంగుతో ఉండే అందమైన కాసవు చీరను ధరిస్తుంది. సాధారణంగా మోహినియాట్టం ఆభరణాల సెట్లో హారాలు, వంకి, వడ్డియాణం, ముక్కు పుడక మరియు జిమిక్కి ఉంటాయి. భారతీ, శివాజీ, రాగిణీదేవి, హేమమాలిని, కళామండలం, కళ్యాణకుట్టి అమ్మ వంటి వారు కొందరు ప్రసిద్ధ మోహినియాట్ట నృత్యకారులు. ఇప్పుడు స్వర్ణకమలం చిత్రం నుంచి రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి, సంగీతం ఇళయరాజా, పాడినవారు ఎస్పి బాలు, వాణి జయరాం. పాట విందాం.

ఒరిస్సా ఒరిస్సా యొక్క సాంప్రదాయ నృత్యమైన ఒడిస్సీ దేవాలయంలోని దేవదాసీల నృత్యం నుండి ఉద్భవించింది. శాసనాలలో కనిపించే ఒడిస్సీ నృత్యం బ్రహ్మేశ్వర ఆలయ శాసనాలలో వర్ణించబడింది. దీనితో పాటు కోనార్కలోని సూర్యదేవాలయం యొక్క మధ్యగదిలో కూడా దీని ప్రస్తావన ఉంది. ఒడిస్సీ నృత్యం శ్రీకృష్ణుని అంకితం చేయబడింది మరియు దీనిలోని పద్యాలు గోవిందం అనే నాటక గీతం నుండి తీసుకోబడ్డాయి. వీటిని దైవం పట్ల ప్రేమ మరియు భక్తిని చూపించడానికి ఉపయోగిస్తారు. ఒడిస్సీ నృత్యంలో కృష్ణుని 8వ అవతారమైన విష్ణుమూర్తి గురించిన కథలు చెప్పబడ్డాయి. ఇది ఒరిస్సా పరిసరాలలో మరింత అత్యంత ప్రసిద్ధ దైవమైన జగన్నాథుని మహిమను కీర్తించే ఒక సున్నితమైన కవితాత్మకమైన శాస్త్రీయ నృత్యం. ఒడిస్సీ నృత్యం మంగళాచరణతో ప్రారంభమై పుష్పాంజలి సమర్పణ మరియు భూమి ప్రణామంతో కొనసాగుతుంది. ఈ ప్రదర్శనలో తదుపరి భాగం బటు లేదా బటు భైరవ. ఇది పాటలు లేకుండా కేవలం లయబద్ధమైన సంగీతంతో శివునికి అంకితం చేయబడిన వేగవంతమైన మరియు స్వచ్ఛమైన నృత్యం. ఒడిస్సీలోని ఈ శాస్త్రీయ నృత్య క్రమం పల్లవితో మొదలవుతుంది. ఇందులో కళ్ళు, మెడ, మొండెం మరియు పాదాల కదలికలు నెమ్మదిగా, మనోహరంగా మరియు భావయుక్తంగా ఉండి క్రమంగా ఉధృతమైన శివరిలో వేగవంతమైన లయతో పరాకాష్ఠకు చేరుకుంటుంది. తరువాతి భాగం నృత్యం. ఇందులో చేతి సంజ్ఞలు లేదా కదలికలు, భావోద్వేగాలు లేదా నమ్మకాలు, కంటి మరియు శరీర కదలికల ద్వారా ఒక కథ, పాట లేదా కవితను తెలియజేయడానికి భావ వ్యక్తీకరణతో కూడిన మనోహరమైన ఇంద్రియాలకు సంబంధించిన నృత్యం మరియు నాటకీయత ఉంటాయి. ప్రదర్శనలోని తదుపరి విభాగంలో హిందూ పురాణాలు మరియు ఇతిహాసాల ఆధారంగా రూపొందించిన నాటకాలు ఉంటాయి. ప్రదర్శన క్రమంలోని ముగింపులో ఆధ్యాత్మిక విముక్తిని చేర్చారు. ఒడిస్సీ నృత్యకారులు ప్రదర్శన కోసం కుట్టిన దుస్తులు లేదా సాంప్రదాయ సంబల్పూరి చీరను ధరిస్తారు. తిలకం, అల్లక, చెవిపోగులు, జుంకా, గాజులు, హారం అనేవి ప్రధానంగా ఆభరణాలు. సోనాల్ మాన్సింగ్, కిరణ్ సెహగల్, ఇంద్రాణి రెహమాన్, గంగాధర్ ప్రధాన్, మాధవి ముద్గుల్ వంటి వారు కొందరు ప్రసిద్ధ ఒడిస్సీ నృత్యకారులు.

0: మీరు వింటున్నారు తెలుగువాణి కార్యక్రమాలు ఆన్ రేడియో 2FM 98.5 తరంగాలపై. ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: Are you looking for a comprehensive dental checkup and clean? At Lily's Dental, we offer a full checkup and clean for only $150. We also offer free consultations for all cosmetic treatments. Plus, great news for families. Kids who are eligible for $1,132 from Medicare, which is bulk billed for your convenience. And here's an extra treat. When you book an appointment for your child, they will receive free movie tickets once they complete their treatment. Visit us at 250 Marylands Road, Marylands 2160, and don't miss out. Call us today at 867-75720 to book your appointment. We look forward to taking care of your smile at Lily's Dental.
0: తర్వాత క్షత్రియ భారతీయ నృత్యం. ఈ నృత్యంలో ప్రత్యేకంగా కనిపించే ఒక అద్భుతమైన లక్షణం దాని వస్త్రధారణ మరియు బృంద ప్రదర్శన. ఇది ఇత విభిన్న రంగుల సమ్మేళనంగా కనిపిస్తుంది. ఆ రంగులన్నీ ఒకదానికొకటి కలిసిపోయి అస్సామీ వైభవాన్ని మరియు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించే ఒక ప్రత్యేకమైన మరియు విలక్షణమైన శైలిని సృష్టిస్తాయి. సాంప్రదాయకంగా ఈ నృత్యం మొదట్లో మఠాలలో కేవలం బోకత్ చేత వారి దైనందిక ఆచారాలలో భాగంగా లేదా ప్రత్యేక పండుగలను పురస్కరించుకొని ప్రదర్శించేవారు. కానీ ఇప్పుడు క్షత్రియ నృత్యాన్ని మహిళలు మరియు సత్రాల వెలుపల ఉన్న సభ్యులు కూడా ప్రదర్శిస్తున్నారు. క్షత్రియ నృత్యం యొక్క మూలం సాధారణంగా పౌరాణిక కథలు, పౌరాణిక బోధనలను ప్రజలకు సులభంగా తక్షణమే మరియు వినోదాత్మకంగా అందించే ఒక కళాత్మక మార్గం ఇది. ఈ భారతీయ శాస్త్రీయ నృత్యం ప్రాచీన నాట్యశాస్త్రంలో మరియు భరత నాట్య, ఒడిస్సా, కథకళి మొదలైన ఇతర శాస్త్రీయ నృత్య రూపాలలో పేర్కొన్న విధంగా హస్తముద్రికలు, పాద విన్యాసాలు, భంగిమలు, లయలు మరియు ఇతర సంబంధిత విషయాలన్నింటినీ జాగ్రత్తగా అనుకరిస్తుంది. క్షత్రియలోని కొన్ని ముఖ్యమైన అంశాలు మరియు లక్షణాలు మణిపురి నృత్యంలో ఉన్నట్లే ఉంటాయి. ఇతర శాస్త్రీయ నృత్య రూపాల మాదిరిగానే క్షత్రియ కూడా నృత్య మరియు నాట్య అనే మూడు విభాగాలుగా ఉంటుంది. క్షత్రియ నృత్యంలోని ఇతివృత్తం సాధారణంగా ప్రాథమికంగా కృష్ణారాధల సంబంధం యొక్క కథలపై లేదా కొన్నిసార్లు రామ సీతల కథలపై ఆధారపడి ఉంటుంది. క్షత్రియ యొక్క ప్రాథమిక నృత్య విభాగాన్ని మతి అక్షర అంటారు. ఇది 64కు సమానం. ప్రాచీన నాట్యశాస్త్రంలో పేర్కొన్న విధంగానే నృత్యకారులు తమ శిక్షణ సమయంలో ఈ ప్రాథమిక అంశాలను నేర్చుకుంటారు. ఒక ప్రదర్శన రెండు శైలులను ఏకం చేస్తుంది. ఒకటి పురుష శైలి, మరొకటి స్త్రీ శైలి. పురుషుల వస్త్రధారణలో ధోతి మరియు చాదర్ ఉంటాయి. అలాగే స్త్రీల వస్త్రధారణలో జరీ మరియు చాదర్ ఉంటాయి. కాంచి లేదా కిన్కీలని అని పిలువబడే నడుము వస్త్రాన్ని పురుష మరియు స్త్రీ నృత్యకారులు ఇద్దరు ధరిస్తారు. ఆభరణాలు కూడా సాంప్రదాయ అస్సామీ డిజైన్ల ఆధారంగా ఉంటాయి. ఉదాహరణకు నుదుటిపై కోపాలి, ముత్తుకారి, దుకాసున అంటే చెవిపోగులంట, మరియు లక్పట, దుల్పురి, చేతిపట మరియు బేన, రాధాకృష్ణ తాలూక్తార్, కృష్ణాక్షి కశ్యప్, అనితా శర్మ వంటి వారు కొందరు ప్రసిద్ధ క్షత్రియ నృత్యకారులు. భారతదేశం అపారమైన వైవిధ్యాన్ని కలిగి ఉంది. అది దాని కళ, సంస్కృతి, సంగీతం, భాషలు, ఆహారం, వస్త్రధారణ మరియు మరెన్నో విషయాలలో కనిపిస్తుంది. ఈ శాస్త్రీయ నృత్యాలతో పాటు భారతదేశంలోని వివిధ గిరిజన వర్గాలకు వారిదైన సాటిలేని నృత్య శైలి ఉంది. భారతదేశంలోని ప్రసిద్ధ జానపద మరియు నృత్యాల గురించి దుర్గా భవాని గారు ఒక చిన్న అంశాన్ని న్యూస్ తర్వాత ప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు ఎస్పి బాలు, పి సుశీల పాడిన, వేటూరి శ్రీ రచించిన పాట, సంగీతం కేవి మహాదేవన్, చిత్రం సప్తపది. ఇప్పుడు ఆ పాట విందాం.

ఇంతటితో ఈనాటి మా ప్రత్యేక కార్యక్రమం భారతీయ శాస్త్రీయ నృత్యం సమాప్తం. ఇప్పుడు నిలయంలో సమయం 9:30 కావస్తుంది. ఇప్పుడు వార్తలు వింటారు.

0: తెలుగువాణి శ్రోతలకు మరొకసారి నమస్కారములు. వార్తల వివరాల్లోకి వెళ్లే ముందు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరొకసారి చదువుతున్నది దుర్గాభవాని చీకట్ల. వందేమాతరం బిల్లుకు రాజ్యసభతో పాటు లోక్సభలోనూ లభించిన ఆమోదం. మిషన్ శక్తి శాట్కు ఎంపికైన తెలుగు తేజం 12 ఏళ్లకే వరల్డ్ రికార్డ్ సాధించిన మరో బాలమేధావి. అస్సాం రాష్ట్రంలో భారీ వరదలు, అధిక సంఖ్యలో ప్రాణనష్టం మరియు ఆస్తి నష్టం. కామన్వెల్త్ గేమ్స్ 2026లో మిగతా దేశాలకు భారత్ గట్టి పోటీ. ప్రముఖ గాయని జమునారాణి గారు కన్నుమూత. ఇప్పుడు మొదటి వార్త వందేమాతరం బిల్లుకు సంబంధించిన డీటెయిల్స్ విందామండి. ఇది ప్రత్యేకంగా రూపొందించిన కొత్త బిల్ కాదు. ఆల్రెడీ ఉన్న ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ 1971 అనే బిల్లో చేసిన అమెండ్మెంట్. ఈ సవరణ ప్రకారం ఇక మీదట మన నేషనల్ యాంథమ్, జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణను వందేమాతరం గేయానికి కూడా అమలుపరచడమే ఈ బిల్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ బిల్ సవరణకు ఇప్పటికే లోక్సభ మరియు రాజ్యసభలో ఆమోదం లభించాయి. ఇక ప్రెసిడెన్షియల్ అసెంట్ కోసం పంపడం జరిగింది. ఇక మీద ఎవరైనా జనగణమన గీతంతో పాటు వందేమాతరం గేయాన్ని ఆలపిస్తున్నప్పుడు భంగం కలిగించిన, అవమానకరంగా మాట్లాడిన 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇండియన్స్గా మన నేషనల్ హానర్ను కాపాడే బాధ్యత మనందరి మీద ఉంది కదండి. ఇప్పుడు నెక్స్ట్ న్యూస్ అప్డేట్. మిషన్ శక్తి శాట్కు ఎంపికైన తెలుగు తేజం. వివరాల్లోకి వెళ్తే, రాజమండ్రి సమీపంలో ధవళేశ్వరం జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో 10th క్లాస్ చదువుతున్న కందుల జెస్సీ ప్రపంచస్థాయి స్పేస్ రీసెర్చ్కి సంబంధించిన కార్యక్రమంలో చోటు సంపాదించి మన తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచింది. వరల్డ్లోనే ఫస్ట్ గ్లోబల్ ఆల్ గర్ల్స్ లూనార్ క్యూబ్ శాట్ మిషన్ శక్తి శాట్ కోసం ఇండియా నుంచి సెలెక్ట్ అయిన టాప్ 20 స్టూడెంట్స్లో జెస్సీ స్థానం దక్కించుకుంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న జెస్సీ తన డెడికేషన్, హార్డ్వర్క్ మరియు స్కిల్స్తో అంతర్జాతీయ స్థాయి అవకాశాన్ని అందుకోవడం ప్రతి స్టూడెంట్కి ఒక ఇన్స్పిరేషన్. జెస్సీకి తెలుగువాణి తరపున అభినందనలు తెలుపుతూ, ఫ్యూచర్లో ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని, ఇండియాకి అలానే మన తెలుగువారికి ఇంకా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇదే కోవలో మన తెలుగు రాష్ట్రాలకి చెందిన 12 ఏళ్ల బాలమేధావి పేసింగి సచిన్. పేసింగి సచిన్కు ది ఇన్ఫినిటీ హ్యూమన్ క్యాలెండర్ జీనియస్ అనే అవార్డు లభించింది. ఈ అవార్డు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు అందించారు. సచిన్కు ఏ డేట్ ఇచ్చినా అది ఏ వారం అనేది సెకండ్స్లో చెప్పగలడు. సచిన్ మాట్లాడుతూ, ఫ్యూచర్లో ఐఏఎస్ అవ్వాలనేది తన గోల్ అని తెలిపారు. సో ప్రతి పిల్లల్లో ఇలాంటి టాలెంట్ ఏదో ఒకటి ఉంటుందండి. స్టడీస్ అనే కాదు, స్పోర్ట్స్ అవ్వచ్చు, ఆర్ట్స్ అవ్వచ్చు, ఏదైనా సరే పేరెంట్స్ అది తెలుసుకొని ప్రోత్సహిస్తే మన జెస్సీ సచిన్లానే ఎన్నో అచీవ్ చేయగలుగుతారు. మరొకసారి వీరిద్దరికీ తెలుగువాణి తరపున కంగ్రాచులేషన్స్ మరియు ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. నెక్స్ట్ న్యూస్ అప్డేట్. అస్సాంలో భారీ వరదలు, అధిక సంఖ్యలో ప్రాణనష్టం మరియు ఆస్తి నష్టం. అస్సాం రాష్ట్రంలో మిడ్ జూలై నుంచి మొదలైన వరదలు అత్యంత ఉద్రిక్తంగా మారాయి. వరద పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం వరదల కారణంగా ఇప్పటికే 81 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రహ్మపుత్ర మరియు దాని ఉపనదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇప్పటికే సుమారు 445,000 మందికి పైగా ప్రజలు దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారు. మొత్తం 630కి పైగా గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. తీవ్రంగా నష్టపోయిన జిల్లాల్లో శివసాగర్, గోలాఘాట్, చెరాయిడియో, జోర్హాట్, నాగావ్ మరియు కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లాలు కూడా ఉన్నాయి. ఆర్మీ, NDRF మరియు SDRF టీమ్స్ సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఈ వరదల కారణంగా దాదాపు 37,000 నుండి 48,000 హెక్టార్ల వరకు అగ్రికల్చరల్ ల్యాండ్స్ పూర్తిగా నీట మునిగి భారీ పంట నష్టాన్ని మిగిల్చాయి. ఈ వరదల నుండి త్వరగా అస్సాం ప్రజలు కోలుకోవాలని అందరం ప్రే చేద్దాం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్. కామన్వెల్త్ గేమ్స్ 2026లో ఇతర దేశాలకు భారత్ గట్టి పోటీ. స్కాట్లాండ్లో గ్లాస్గో నగరంలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్లో భారత్ ఇప్పటికే ఎన్నో పతకాలు సాధించి మిగతా దేశాలకు టైట్ కాంపిటీషన్ ఇస్తుంది. ఈ ఆటలు 2 ఆగస్టు వరకు జరగనున్నాయి. మొత్తం 70కి పైగా దేశాలకు సంబంధించిన 3000 మందికి పైగా క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారు. భారత్ ఇప్పటి వరకు 17 మెడల్స్ని సొంతం చేసుకోగా అందులో 3 బంగారు పతకాలు అవడం విశేషం. 3 బంగారు పతకాలతో పాటు 10 సిల్వర్ మెడల్స్ అలాగే 4 బ్రాంజ్ మెడల్స్ కూడా భారత్ కైవసం చేసుకుంది. మరొక 10 పతకాలు వచ్చే అవకాశం కూడా ఉంది. దీంతో ప్రజెంట్ ఇండియా 10th ప్లేస్లో ఉంది. పతకాలు సాధించిన వారి వివరాలు విమెన్స్ 48 కిలోస్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను, పారా అథ్లెటిక్స్ విమెన్స్ షార్ట్ పుట్ F57 విభాగంలో షర్మిలా ధాంకర్, పారా అథ్లెటిక్స్ మెన్స్ 100 మీటర్స్ T47 విభాగంలో దిలీప్ మహదు గవిత్ బంగారు పతకాలు సాధించారు. అలాగే వెయిట్ లిఫ్టింగ్లో 6 సిల్వర్ మెడల్స్ సాధించారు. సాధించిన వారి వివరాలు రిషికాంత్ సింగ్, ముత్తుపాండి రాజా, జ్ఞానేశ్వరి యాదవ్, వల్లూరి అజయ్ బాబు, హర్జిందర్ కౌర్ మరియు లవ్ప్రీత్ సింగ్. వీరిలో వల్లూరి అజయ్ బాబు మన తెలుగు రాష్ట్రాలకు చెందినవారండి. అథ్లెటిక్స్ విభాగంలో మరో 4 సిల్వర్ మెడల్స్ భారత్ సొంతం చేసుకుంది. సాధించిన వారు సర్వేష్ అనిల్ కుషారే హైజంప్ విభాగంలో, గుల్వీర్ సింగ్ 10 కిలోమీటర్ల పరుగుపందెం విభాగంలో, అలాగే శ్రీశంకర్ మురళి లాంగ్ జంప్ మరియు మహమ్మద్ బాసిల్ ఎం పారా 100 మీటర్స్ T47 విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు. అలాగే బ్రాంజ్ మెడల్ సాధించిన వారి వివరాలు జాందు కుమార్ పారా పవర్ లిఫ్టింగ్ మెన్స్ కేటగిరీలో, బింద్యారాణిదేవి వెయిట్ లిఫ్టింగ్ విమెన్స్ 58 కిలోస్ కేటగిరీ అండి, అలాగే శిల్పా కే శాల పారా అథ్లెటిక్స్ విమెన్స్ షార్ట్ పుట్ F57 విభాగం, సీమా కలీరమ్న అథ్లెటిక్స్ విమెన్స్ డిస్క్ త్రో విభాగంలో. వీరందరికీ తెలుగు వాణి తరపున అభినందనలు. ఇలాగే ఇంకా చాలా మెడల్స్ గెలవాలని కోరుకుంటున్నాను. చివరిగా ప్రముఖ గాయని జమునారాణి గారి కన్నుమూత. ఈ 11 జూలై లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఎస్ జానకమ్మ గారు కన్నుమూసిన విషయం అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల వ్యవధిలోనే మరో ప్రముఖ గాయని కే జమునారాణి గారు 30 జూలైన అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. వీరి అంత్యక్రియలు బెంగళూరులో జరిగాయి. జమునారాణి గారు 1938 మే 17 జన్మించారండి. వీరు 1950 నుంచి 1960 మధ్యకాలంలో ప్రసిద్ధి చెందిన గాయకురాలలో ఒకరు. ఈమె తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళం భాషలలో 6000కు పైగా పాటలు పాడారు. వీరు సింహళ భాషలో కూడా చాలా పాటలు గానం చేశారండి. జమునారాణి గారు ముఖ్యంగా హుషారైన పాటలు మరియు జానపద పాటలకు బాగా ప్రసిద్ధి. ఆమె పాడిన తెలుగు పాటలలో చెప్పుకోవాలంటే మూగ మనసులు చిత్రంలో ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం అనే పాట, మరియు మంచి మనసులు చిత్రంలో మావా మావా అనే ఫోక్ పాట చాలామందికి సుపరిచితం. జమునారాణి గారు భౌతికంగా మన మధ్య లేకున్నా పాటల రూపంలో ఎప్పుడూ జీవించే ఉంటారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. చివరిగా ఈరోజు బంగారం ధరలు తెలియజేస్తున్నానండి. ఈరోజు గ్రామ్ బంగారం ధర 13255 రూపాయలు ఉంది, 22 క్యారెట్ల బంగారం. అలాగే 24 క్యారెట్ల బంగారం 14460 రూపాయలు ఉంది. ఇవి ఈరోజు వార్తా విశేషాలండి. ధన్యవాదాలు.
1: దుర్గా గారు చాలా బాగా మంచి వార్తలు అందించారు. ఫస్ట్ టైం అయినా కూడా చాలా ప్రజెంట్ చేశారు. చాలా ప్రొఫెషనల్లీ అనౌన్సర్గా బాగా మంచి వార్తలు అందించారు. దట్స్ గుడ్ అండి. తర్వాత మనకు ఈ కొన్ని ప్రకటనలు ఉన్నాయి, అవి అయిన తర్వాత మళ్ళీ మీ ప్రోగ్రామ్ మీ ప్రజెంటేషన్ స్టార్ట్ చేద్దాం.
0: థ్యాంక్ యూ అండి. షూర్.
2: తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహం. సిడ్నీ తెలుగు అసోసియేషన్ వారి తెలుగువాణి కార్యక్రమాలు నిత్యనూతనంగా జనరంజకంగా సాగాలి అంటే శ్రోతలందరి ఆర్థిక మరియు హార్దిక సహాయం ఎంతో అవసరం. మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు మరియు ఇతర ప్రత్యేకమైన రోజులను తెలుగువాణి ద్వారా మీ స్నేహితులు, శ్రేయోభిలాషులతో పంచుకోండి. అభినందనలు, శుభాకాంక్షలు అందుకోండి. తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించి తెలుగువాణి ప్రసారకులకు ప్రోత్సాహాన్ని అందించగలరు. మీరు కోరిన ఒక మంచి పాట కూడా ప్రసారం చేయబడుతుంది. పూర్తి వివరాలకు తెలుగువాణి కోఆర్డినేటర్ శ్రీ సునీల్ తీర్థం గారిని 0409079558 పై సంప్రదించగలరు. యువర్ స్పాన్సర్షిప్ టు తెలుగువాణి ఈజ్ ట్యాక్స్ డిడక్టబుల్.
3: ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర ఆలయం హెలెన్స్బర్గ్ వారి ప్రకటన. సిడ్నీలో ఆధ్యాత్మిక అనుభూతికి హెలెన్స్బర్గ్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం సందర్శించండి. ఆలయానికి స్వచ్ఛంద సేవలు అందించడంలో ఆసక్తి గల భక్తులు వివరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 0466916844. నెంబర్ మరి ఒకసారి 0466916844. పండుగ రోజులు మరియు శని, ఆది, పబ్లిక్ హాలిడే రోజుల్లో ఆలయం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరవబడుతుంది. క్యాంటీన్ కూడా శని, ఆది మరియు పబ్లిక్ హాలిడే రోజుల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుంది. SVT హెలెన్స్బర్గ్ ఈజ్ ఎ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగువాణి ఆన్ రేడియో 2000 98.5 FM.
0: శ్రోతలకు గమనిక, ప్రతి శనివారం ప్రసారమయ్యే తెలుగువాణి కార్యక్రమం తదుపరి మంగళవారం రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు సిడ్నీ సమయం ప్రకారం రేడియో 2000 98.5 MHz మళ్ళీ ప్రసారం చేయబడుతుంది. దయచేసి ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో స్థానికంగానే కాక విదేశాల్లో ఉన్న వారితో కూడా పంచుకోండి. మీలో కొందరికి ఈ కొత్త సమయం కార్యక్రమాన్ని వినేందుకు మరింత అనుకూలంగా ఉండవచ్చు. మా వాణి కార్యక్రమాలను విని మా ప్రసారాలకు ప్రోత్సహించినందుకు అందరికీ ధన్యవాదాలండి.
1: ఓకేనండి, ఇప్పుడు మన భారతీయ శాస్త్రీయ నృత్యం విన్నాము ఇంతవరకు. ఇప్పుడు అలాగే మన దుర్గా భవాని గారు ప్రజెంట్ చేసే భారతీయ జానపద నృత్యం గురించి ఒక 10 మినిట్స్ విన్నామండి.
0: థ్యాంక్స్ అండి చంద్రశేఖర్ గారు. తెలుగువాణి శ్రోతలకు మరొకసారి నమస్కారములు. ఈరోజు చంద్రశేఖర్ గారు భారతీయ శాస్త్రీయ నృత్యం గురించి చాలా మంచి విషయాలు మనందరితో పంచుకున్నారు. ఏమాత్రం అవగాహన లేని వారికి కూడా అర్థమయ్యేలా చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు.
1: థ్యాంక్స్ అండి.
0: మనకి ఇంకొంచెం వ్యవధి ఉన్నందున నేను మరొక విభిన్న నృత్య రూపం గురించి, అంటే మన జానపద నృత్యం గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా ఉద్దేశంలో శాస్త్రీయ నృత్యం నేర్చుకోవాలన్నా చేయాలన్నా ఇంతకుముందు తెలిపినట్టుగా ఎంతో అదృష్టం, అలాగే కఠినమైన సాధన అవసరం. కానీ మన భారతీయ సంస్కృతిలో మరొక డాన్స్ స్టైల్, అదే జానపద నృత్యం. అది ప్రతి ఒక్కరి జీవితంలో సహజంగా పుట్టిన కళ అని చెప్పవచ్చు. ఇంకొక చిన్న పోలిక చెప్పాలంటే, భారతదేశ సంస్కృతికి శాస్త్రీయ నృత్యం అనేది ఒక శిఖరం లాంటిదైతే, జానపద నృత్యం భారతదేశ సంస్కృతికి పునాది అనవచ్చేమో. జానపద నృత్యాన్ని ఇంగ్లీష్లో ఫోక్ డాన్స్ అని పిలుస్తాము. ఇది జనరల్గా ఒక రాష్ట్రము లేదా ప్రాంతంలో ప్రజల ట్రెడిషన్స్, కల్చర్, అలాగే వారి లైఫ్ స్టైల్, అంటే జీవన విధానాన్ని రిఫ్లెక్ట్ చేసే డాన్స్ ఫామ్. ఈ కళ జనరల్గా క్లాసెస్కి వెళ్ళి నేర్చుకునే దానికన్నా ఊరిలో జాతరలు, పండుగల సమయంలో మన పెద్దలు ఫాలో అయ్యే ట్రెడిషన్స్ నుంచి ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఒక్కో ప్రాంతంలో, ఒక్కో రాష్ట్రంలో ఎన్నో రకాల జానపద నృత్యాలు చేస్తుంటారు. మనలో చాలామంది చాలా సందర్భాల్లో ఈ జానపద నృత్యాల్లో పార్టిసిపేట్ చేసే ఉంటాము, అలాగే ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం. ఇప్పుడు నేను చెప్పే కొన్ని డాన్స్ పేర్లు వింటే మీరు కూడా, అరే ఇది నాకు తెలుసు, నేను కూడా పార్టిసిపేట్ చేశాను అని డెఫినెట్గా ఫీల్ అవుతారు. ముందుగా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కొన్ని ఫేమస్ జానపద నృత్యాలు, వాటి సందర్భాల గురించి చెప్పుకుందాము. ముందుగా కోలాటం, ఈ పేరు ఖచ్చితంగా చాలామంది వినే ఉంటారు. విలేజెస్లో జాతరలు చేస్తున్నప్పుడు ఎక్కువగా కోలాటం ఆడుతుంటారు. ఈ డాన్స్ కర్రలు వాడి చేస్తారు. అలాగే లంబాడీ ఆట, ఇది లంబాడీ గిరిజనులు చేస్తుంటారు. వారు హోలీ మరియు దసరా సమయాల్లో ఎక్కువగా చేస్తుంటారు. ఈ నృత్యంలో వారు వేసుకునే కాస్ట్యూమ్స్ కానీ, వాళ్ళు ధరించే సిల్వర్ నగలు కానీ చాలా వైబ్రెంట్గా, కన్నుల పండుగలా అనిపిస్తుందండి. ఇక ధింస, ఈ నృత్యం వైజాగ్ దగ్గర అరకు వ్యాలీ ట్రైబల్స్ పర్ఫామ్ చేస్తుంటారు. ఇది చాలా తెలుగు మూవీస్లో కూడా మనం చూసుంటాము. వారు ఈ నృత్యాన్ని పెళ్ళిళ్ళ సమయంలో అలాగే ఏప్రిల్ నెలలో జరిగే చైత్రోత్సవాలకు కూడా చేస్తుంటారు. అలాగే తెలంగాణ ప్రాంతంలో ఒగ్గు కథ, చిందు భాగవతం, గూసాడి అనేవి ప్రముఖంగా చెప్పుకోదగ్గ జానపద నృత్యాలు. మరొక తెలుగు జానపద ప్రముఖ నృత్యం పేరిణి శివతాండవం. ఇది కాకతీయులు సమయం నుంచి ఉందండి. దీనిని డాన్స్ ఆఫ్ వారియర్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళే ముందు సోల్జర్స్ అందరూ కూడా శివుని ముందు విజయం కోసం చేసేవారంట. అందుకే దీన్ని డాన్స్ ఆఫ్ వారియర్స్ అని పిలుస్తారు. ఇక ఇతర రాష్ట్రాలకు వస్తే పంజాబ్లో భాంగ్రా నృత్యం పంటలు బాగా పండిన సంతోషంలో చేస్తారు. అలాగే గిద్దా నృత్యం, ఇది ఓన్లీ మహిళలు చేస్తారండి. ఇక గుజరాత్లో గర్బా, ఇదైతే ఖచ్చితంగా అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ సిడ్నీలో కూడా చాలాసార్లు దివాళీ మరియు దసరా సమయాల్లో గర్బా నైట్స్ అని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. నేను కూడా ఒక 2-3 సార్లు పార్టిసిపేట్ చేశాను. అసలు అక్కడ చేస్తున్నంతసేపు చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. మరో గుజరాతీ ఫేమస్ డాన్స్ దాండియా, ఇది కొంచెం మన తెలుగు రాష్ట్రాల్లో ఆడే కోలాటానికి దగ్గరగా ఉంటుంది. దీంట్లో కూడా కర్రలు వాడి నృత్యం చేస్తారు. ఇక రాజస్థాన్లో ఘూమర్, అస్సాంలో బీహు, మహారాష్ట్రలో లావణి, ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళితే 300 నుండి 500 వరకు జానపద నృత్యాలు ఉన్నాయంటండి. ఇది ఇంటర్నెట్ సెర్చ్ ప్రకారం చెప్తున్న నంబర్స్. అందుకేనేమో భారతదేశాన్ని కల్చరల్ డైవర్సిటీ అంటే సాంస్కృతిక వైవిధ్యానికి మరియు యూనిటీ ఇన్ డైవర్సిటీ భిన్నత్వంలో ఏకత్వం అనేదానికి అతిపెద్ద ఉదాహరణగా చెప్తారు. ఈ జానపద నృత్యాలు అనేది ఐ థింక్ ఒక సపరేట్ టాపిక్గా చెప్పుకోవాలేమో. ఈ కొంచెం సమయం సరిపోదు, అవకాశం ఉంటే ఫ్యూచర్ ప్రోగ్రామ్గా చేయడానికి ట్రై చేస్తా అండి. ఇక చివరిగా ఈ జానపద నృత్య కళను ప్రోత్సహించిన మరియు ప్రావీణ్యం పొంది అందులో అవార్డులను సొంతం చేసుకున్న కొంతమంది ప్రముఖుల వివరాలు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు. గుసాడి కళకు గాను కనకరాజు గారికి 2021 పద్మశ్రీ అలంకరించిందండి. అలాగే చిందు యక్షగానం కళకు గాను గద్దం సమ్మయ్య గారికి 2024 పద్మశ్రీ అందజేశారు. శాస్త్రీయ నృత్యం, జానపద నృత్యం లాంటి కళలను ప్రోత్సహించి ఆదరించే బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ఇది కేవలం కళలు మాత్రమే కాదు, మన దేశ సంస్కృతి. ఈ జానపద నృత్యాల గురించి మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన తెలుగు వాణి మరియు సిడ్నీ తెలుగు అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరొక వారం మిమ్మల్ని కలుస్తా అని ఆశిస్తూ దుర్గా భవాని చీకట్ల సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే అండి. థ్యాంక్ యూ సో మచ్.
1: చాలా బాగా ప్రజెంట్ చేశారు దుర్గా గారు. మీరు అన్నట్టు తప్పకుండా నెక్స్ట్ టైం ఈ ప్రోగ్రాంలో ఈ జానపద నృత్యాల గురించి చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు అందులో మంచి ఇంకా దీనికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మనందరం తెలుగు శ్రోతలందరికీ వినిపించి వాళ్ళని ఇంకా ఎంటర్టైన్ చేయగలరని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఒక జానపద పాట విందాము.

0: ఇప్పుడు ఈ వారం ప్రశ్న ఫలితాలు. మేము ఈ వారం ప్రశ్నగా అడిగినది 4 అభినయాలతో చేసేటి నర్తనమును 3 భాగాలుగా విభజించారు. అవి నాట్యం, నృత్యం, వృత్తం. మరి తెలుగువారి కూచిపూడి డ్యాన్స్ ఈ మోటిల్లో ఎందులోకి వస్తుంది అని అడిగాము. అంటే చాలామంది ఇందులో పాల్గొన్నారు, తన ఆన్సర్స్ చెప్పారు, కానీ డిఫరెంట్ డిఫరెంట్గా చెప్పారు. కాబట్టి నేను యాక్చువల్గా దీని ఆన్సర్ ఒక ప్రముఖ నాట్య శాస్త్ర ప్రముఖుల ద్వారా తెలుసుకొని చెప్తున్నాను. అంటే యాక్చువల్గా అది మన తెలుగు రాష్ట్రాల కూచిపూడి నృత్యం అని అంటారు, కానీ అది కరెక్ట్ ఆన్సరు కూచిపూడి నాట్యం అంట. 4 అభినయాలతో చేసేటటువంటి నర్తనం అనేది 3 రకాలుగా విభజించబడింది. అవి నాట్యం, నృత్యం, వృత్తం. 3 రకాలుగా విభజించిన చాలామంది నాట్యం, నృత్యం ఒకటే అనుకుంటారు, కానీ అవి వేరు వేరు. నాట్యం అనగా పురాణ ఇతిహాసాల నుంచి ఒక కథను తీసుకొని ఆ కథకు నృత్యాన్ని జోడించి చేసేటటువంటి ప్రదర్శనను నాట్యం అంటారు. కూచిపూడి ప్రధానంగా నాట్యమేళం. పురాణ ఇతిహాసాల నుంచి తీసుకున్న కథలను నాట్యంగా ప్రదర్శించేవారన్నమాట. భావము, అభినయము ఏమీ లేకుండా చేసే ప్యూర్ డ్యాన్స్ని నృత్యం అంటారు, నృత్యం అంటారు. తర్వాత నృత్యం భావము, రసము, తాళము వంటివన్నీ కలిపినటువంటి డాన్స్ను నృత్యం అని అంటారు. ఇందుకు ఉదాహరణ భరత నృత్యం. భావము, రసము, తాళము మొదటి అక్షరాలు కలిపితే భరత నృత్యం చేస్తారు అని చెప్తారు. కాబట్టి భరత నాట్యం కాకుండా భరత నృత్యం అంటారట. అలాగే కూచిపూడి నృత్యం కాకుండా కూచిపూడి నాట్యం అవుతుందంట. కాబట్టి వారి ప్రకారము ఇది కూచిపూడి నాట్యం అవుతుంది. కాబట్టి దీన్ని కరెక్ట్గా మనం కూచిపూడి నాట్యంగా ఆన్సర్ కరెక్ట్ అని తీసుకుంటున్నాము. ఈనాటి ఈ వారం ప్రశ్నలో పాల్గొన్న వివరాలను ముందుగా వారందరికీ, పాల్గొన్న వారందరికీ మా ధన్యవాదాలు. తర్వాత వారి వివరాలు ఇప్పుడు మన దుర్గాభవాని గారు తెలియజేస్తారు.
1: ఈ వారం ప్రశ్నకు సమాధానాలు పంపినవారు రామభద్రారావు గారు స్ట్రాత్ఫీల్డ్ నుంచి అండి, సునీల్ తీర్థం గారు ఎప్పింగ్ నుంచి, అలాగే సూర్యప్రకాష్ సత్తి పరమట నుంచి, వెంకట్ మంచిరాజు గారు హారిస్ పార్క్ నుంచి, సారథి మోటమరి గారు రైడ్ నుంచి, అలాగే లతా పరమాత్ముని గారు థార్న్లీ నుంచి, రామమూర్తి కోడూరు గారు నార్త్ పరమట నుంచి, మరియు సతీష్ బాబు గారు ఈస్ట్వుడ్ నుంచి సమాధానాలు పంపించారండి. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలండి. ఇప్పుడు విన్నర్ డీటెయిల్స్ తెలుసుకుందాము. అందరూ అంటే చాలామంది చంద్రశేఖర్ గారు చెప్పినట్టు అందరూ ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్సే పంపించారు. సో ఇందులో లాటరీ ద్వారా మనము ఈరోజు సారథి మోటమరి గారికి వెంట్వర్త్ విల్ స్వాగత్ నుంచి $25 ఫుడ్ వౌచర్ని గిఫ్ట్గా అందిస్తున్నామండి. కంగ్రాచులేషన్స్ సారథి మోటమరి గారు.
0: సంతోషం అండి. అందరూ ఈరోజు మన క్విజ్లో పాల్గొన్న వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్ టు ఈనాటి విన్నర్ సారథి మోటమరి గారు.
2: ఓ బిడ్డా, ఎందుకు సిగ్గుపడుతున్నావు? నేను ఆడు వీలైతే సిగ్గుపడాలా? ఆడు బిడ్డ ఆడు.

0: ఇంతటితో ఈనాటి తెలుగువాణి కార్యక్రమాలు సమాప్తం. వచ్చేవారం ఇదే సమయానికి ఇదే తరంగాలపై శ్రీనివాస్ వడిపత్తి గారు మరియు మధు బైరెడ్డి గారు కంచి పరమాచార్య వైభవం అనే మంచి కార్యక్రమంతో మీ ముందుకు వస్తారు. తప్పక వినండి. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటున్నది చంద్రశేఖర్ రాఘవరాజు,
1: దుర్గా భవానీ చీక.